0: నమస్కారం తెలుగువాణి శ్రోతలకి ఈనాటి కార్యక్రమాన్ని సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వద్దిపర్తి శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి గారు నాకు సహకారం అందిస్తూ వార్తలు సమర్పిస్తున్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, కృష్ణపక్షం, దశమి ఇవాళ శనివారం 8 ఆగస్టు 2026. ఈనాటి కార్యక్రమం ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మెయిన్ కార్యక్రమం వచ్చేసి కంచి పరమాచార్య వైభవం. ఈ శీర్షిక మీద నేను గత కొంతకాలంగా ధారావాహికంగా నేను ఎప్పుడు కార్యక్రమం చేసినా ఇదే శీర్షిక కింద చేస్తున్నాను. స్వామివారి వైభవాన్ని ఆస్తికులకి భక్తులకి వివరించే ప్రయత్నంలో ఇది ఒక భాగం, ఇది నా సాధనలో ఒక భాగం. తర్వాత ఇందులో అంతర్గతంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన శివపదం అనేటువంటి కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నాం. అందులో మేము ప్రజెంట్ చేసిన కొన్ని పద్యాలు నీలకంఠేశ్వర శతకం. నీలకంఠేశ్వర శతకం శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాశారు. ఆయన ఇది ఆయన 16వ ఏటనే రాశారు. ఎంతో గంభీరంగా ఉంటాయి ఇందులోని పద్యాలు. వాటి భావం ఈ పద్యాలు అంతర్గతంగా మీకు మధ్యలో నేను పాడినవి మీకు వినిపిస్తాను. ముందుగా భక్తిరంజని, తర్వాత వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలు, తర్వాత ఈ వారం ప్రశ్న. 9:30కి మామూలుగా వార్తలు ఉంటాయి. ఇది ఈనాటి కార్యక్రమం. మధుసూదన్ గారికి ఒకసారి కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ వారి సహకారానికి
1: నమస్కారం అండి. భక్తిరంజన్ విందామా?
0: విందామండి.

0: Namaskar. Sri Matre Namaha.
1: ఈ వారం
0: మొలనూలు
1: ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్న వారు తెలుగువాణి కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించడానికి కొంతమంది దాతలు ఆర్థిక ప్రోత్సాహం అందించి ఎలాంటి గుర్తింపు అవసరం లేదు అని చెప్పి వారి పేరును గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు. వారి సహాయ సహకారాలకి తెలుగువాణి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఎందుకంటే వారి ప్రోత్సాహం లేనిదే మేము ఈ కార్యక్రమాలు చేయలేము. అందుకని వారి ఈ పేరు ఎవరైతే గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నారో వారే కాకుండా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారి సహాయ సహకారాలకి తెలుగువాణి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇప్పుడు వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలు. మధు గారు
2: నమస్కారం. తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. ఈనాటి తెలుగువాణి వార్తల్లోని ముఖ్యాంశాలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో భారత్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల విడుదల. 2030 కల్లా ఈవీ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు. ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాల మధ్య కీలక ఒప్పందాలు. మరియు 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత ప్రదర్శన. 39 పతకాలతో 4వ స్థానం. ఈ వార్తల పూర్తి వివరాలను మీరు 9:30 వింటారు.
1: ఇప్పుడు ఈ వారం ప్రశ్న ఏంటంటే, సనాతన ధర్మానికి మిగతా ఇతర మతాలకి ఉన్నటువంటి ముఖ్యమైన భేదాలు కానీ ఏమైనా ఉంటే మనకు తెలిసింది ఏమైనా అది చెప్పమని అడిగాం. సనాతన ధర్మానికి ఇతర ధర్మాలకి ప్రాచుర్యంలో ఉన్న ఏ ఒక్క మతమైనా తీసుకోవచ్చు, దానికి సనాతన ధర్మానికి ఉన్న తేడాలేంటి, పోలికలేంటి, ఏదైనా క్లుప్తంగా మీ ఆన్సరు మాకు 9 గంటల్లోగా మా వెబ్సైట్కి. ఆన్లైన్ మీకు క్వశ్చన్స్ తీసుకోవడం లేదు, ఆన్సర్స్ వెబ్సైట్లో మీ సమాధానాన్ని చెప్పినట్టయితే లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి ఒక గిఫ్ట్ వచ్చారు పంపిస్తాం. మరొక్కసారి, సనాతన ధర్మానికి మిగతా ధర్మాలకి మిగతా మతాలకి వాటికి ఉన్న తేడా కానీ పోలికలు కానీ ఏమైనా మీకు తెలిసిన వాటికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ముఖ్యమైన కార్యక్రమం కంచి పరమాచార్య వైభవం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నేను చెప్పాను ఇంతకుముందు. గత కొంతకాలంగా ధారావాహికంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఇది నా సాధనలో ఒక భాగంగా స్వామివారి దివ్యమైనటువంటి లీలలు, ఆయన నడిచే దేవుడు అంటారు కంచి పరమాచార్య స్వామివారిని. వారి జీవితకాలంలో ఎన్నో మంచి కార్యాలు, ఎంతోమందిని ఆస్తికత్వం వైపు నడిపించి ఆర్షధర్మానికి ఒక మంచి రాచబాటని శంకరాచార్యుల వారు ఎలా అయితే మన ధర్మాన్ని ఎలా పోషించారో వారి సాహిత్యం ద్వారా కానీ వారి బోధన ద్వారా కానీ, అలాగే కంచి పరమాచార్య స్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వారి జీవితకాలంలో చాలా చాలా మంచి మంచి ఒక నిజమైనటువంటి సన్యాసి ఎలా అయితే జీవించాలో, ఎంత నిరాడంబరంగా జీవించాలో, కంచి కామకోటి పీఠం చాలా సంపద కలిగినటువంటి పీఠం, కానీ అంత సంపదలోనే ఉండి, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉంటే, బురదలోంచి వస్తుంది తామర, ఆ తామర పువ్వు ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా ఎంత చక్కగా ఉంటుంది, వచ్చేది బురదలోంచి. అంటే సంపదలన్నీ బురదలని కాదు, బట్ సంపదలో ఉన్నా కూడా వాటికి వేటికి అంటకుండా ఎంతో నిరాడంబరంగా ఎక్కడికి వెళ్ళినా దేశమంతా 3 సార్లు కాలినడకం చుట్టూ వచ్చారు ఆ స్వామివారు. అంతటి ఒక సందర్భంలో ఐ థింక్ దళైలామా కూడా అన్నారంట ఆయన చూసి, ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పి. అలాంటి మహాస్వామి వారి గురించి చెప్పుకొని ఇప్పటికీ మనకి సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే, మనకి కర్మ సిద్ధాంతం, మనకి మళ్ళా పునర్జన్మ అంటూ ఉంది, మన చేసిన కర్మ పాప పుణ్యాల వలనే మనకి పునర్జన్మ వస్తుందని మనం ముఖ్యంగా అనుకుంటూ ఉంటాం. వీటన్నిటినీ రుజువు పత్రడానికి ఆయన చూపించినటువంటి ఎన్నో ఎన్నో ఎన్నో ఉదాహరణలు, వారి లీలలు మనకి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదంతా సాధకులకి లేతే వింటున్న వారికి, ఆసక్తి ఉన్నవారికి ఆ సనాతన ధర్మంలోని ముఖ్యమైనటువంటి అంశాలు, వాటి మనిషి అసలు ఒక రకంగా ఆలోచిస్తే ఇంత సృష్టి ఉంది కదండి, ఇంత సృష్టి, ఈ సృష్టికి ఆది అంతం అంటూ ఏం లేదు. ఇది మనకి సైంటిఫిక్గా అందరికీ బాగా తెలిసిందే. మనం ఒక భూగోళం మీద ఉన్నాం, ఆ భూగోళం సూర్యుడికి ఒక ఉపగ్రహం, ఆ సూర్యుడు మళ్ళా ఒక మన మిల్కీవేలో మళ్ళా అదొక ఉపగ్రహం లాంటి ఒక చిన్న మన భూమి మీద సముద్రంలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో, ఒక్క ఇసుక రేణువు ఎంత ఉంటుందో మన టోటల్ గెలాక్సీ మిల్కీవే అంత ఉంటుందట ఈ యూనివర్స్లో. అంటే మనకి ప్రపంచంలో వ్యక్తమైనటువంటి స్వరూపం ఎంత పెద్దదంటే మనం ఊహకు తగ్గదనమాట, మన ఊహకు అందదనమాట. అలాంటిది అలాంటి అలాంటి అలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా పుడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. అయితే ఇట్లాంటి బ్రహ్మాండాలు ఉన్నప్పుడు మరి మనకి మనిషి జన్మ ఎందుకు వచ్చింది అని కనుక మనం ఆలోచించుకున్నట్టయితే, నాకు ఒక చిన్న ఐడియా అనిపించింది. ఏంటంటే అంటే నాకు ఒకరికి కాదు ఇది, బహుశా పుట్టపర్తి సాయిబాబా వారు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రకృతి తనంతట తాను ఉంది అని చెప్పి తెలియచెప్పడానికి ఒక సోర్స్ కావాలి. అంటే ఏంటి ఆ సోర్సు? ఓకే, ఈ సపోజ్ ఈ యూనివర్స్లో అందరం ఉన్నామండి, మనుషులు మాత్రం లేరండి, ఉపయోగం ఏమిటి? ఎవరికైనా ఉనికి అన్నది, ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది, ఇంత పెద్ద మిల్కీవే ఉంది, ఇక్కడ సూర్యగ్రహం ఉంది, ఇక్కడ భూమి ఉంది, దీని మీద జీవజాలం ఉంది, ఎవరికైనా తెలుస్తుందా అసలు? అసలు ఇంత పెద్ద సృష్టి ఉందని ఎవరికైనా తెలుస్తుందా? అంటే సృష్టి తనకు తాను తెలియపరచుకోవడం కోసం, తెలియచేయడం కోసం మానవ జన్మకి ఒక తెలివి ఇచ్చి, ఒక విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి, ఇది ఉంది, ఇంతటి విశాలమైనటువంటి ప్రపంచం ఉంది, దీనికి పుట్టుకలు చావులు అంటూ ఏం లేవు, ఇది నిరంతరం జరిగే, నశిస్తూ ఉంటుంది, మళ్ళా రీజనరేట్ అవుతూ ఉంటుంది, సృష్టి స్థితి లయ కార్యాలు జరుగుతున్నాయి. మనిషి లేకపోతే గేదెకి కానీ పందికి కానీ కుక్కకి కానీ తను ఎందుకు జీవిస్తున్నావు అసలు, ఇంత ఇది ఉందని తెలుస్తుందా? అంటే మనిషికి మాత్రమే ఆ రకమైనటువంటి తెలివి ఉంది, ఆ రకమైనటువంటి విచక్షణ ఉంది. అది చెప్పడం కోసమే మనిషి జన్మ వచ్చింది. అది తెలుసుకుని మనుషులు దానిలోనే మళ్ళా లీనమవ్వాలి, ఇది శాశ్వతం కాదు అని చెప్పేటువంటి సత్యమే అని అనిపిస్తుంది నాకు. అంటే నే ప్రకృతి తనంతట తాను మనిషి రూపంలో నేను ఉన్నాను, నాకంటూ ఒక ఉనికి ఉంది, ఈ ఉనికికి ఇది అర్థం, ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, నిరంతరం జరిగే ప్రక్రియ. లేకపోతే ఎవరికి తెలుస్తుంది, ఎవరికి కావాలి ఇది కదా? అందువల్ల మనిషి జన్మ అంతటి ఉత్కృష్టమైన జన్మ. ఆ మనిషి అంతటి జన్మ మనిషి సాధించిన తర్వాత దానికి ఉపయోగం ఏమిటంటే, దేనికి ఉపయోగం? ఆ నిజాన్ని తెలుసుకోవడం, అందులో ఆనందాన్ని అనుభవించడం జీవిస్తూ. ఈ ఆనందాన్ని అనుభవించడానికి ప్రకృతి ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు, పుట్టుతూ లయం అవుతూ, మళ్ళా పుడుతూ, మళ్ళా లయం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంతటి ఆనందాన్ని మనం అనుభవించాలంటే అది ఓన్లీ సాధన ద్వారా, అది కూడా సనాతన ధర్మం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని నాకు అనిపిస్తుంది. సరే, ఈ కార్యక్రమం ఇది ఇంట్రడక్షను. నేను ఒక చిన్న పద్యం వినిపిస్తాను. నీలకంఠేశ్వర శతకంలోని 8వ పద్యం, పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదాలకి నమస్సు మాంజనులు అర్పించుకుంటూ, నా పరమగురువు కంచి పరమాచార్య స్వామి నా చేత పలికించినంత మేర ఈ పద్యం.

0: అసమానుడు వైన నిన్ను బైరాగివని భ్రమించారు దేవతలు నిన్ను అమాయకుణ్ణి చేసి అగ్రదేవుడు గనుక అగ్రతాంబూలం నీదే అని మొదట వచ్చిన విషయాన్ని నీకు అప్పగించి సంపదలు వాళ్ళు పంచుకున్నారు అగ్రతాంబూలం నీదే అని మొదట వచ్చిన విషయాన్ని నీకు అప్పగించి సంపదలు వాళ్ళు పంచుకున్నారు ఓ నీలకంఠేశ్వర నీకు నమస్కారం
1: ఇక మనం స్వామివారి వైభవంలోకి వెళ్దాం కొన్ని వైభవాలు ఇంతకుముందు నేను మీతో పంచుకున్నా కూడా ఈ పారమార్థిక చింతనలో పునశ్చరణ తప్పు కాదంటారు ఎందుకంటే ఏవి పంచుకున్నానో నాకే జ్ఞాపకం లేదు కొన్ని వందల వైభవాలు ఉన్నాయి స్వామివారివి అందుకని పునశ్చరణ మళ్ళా చేసుకున్నా ఇది సాధనలో ఒక భాగమే కాబట్టి ఎప్పుడూ పునశ్చరణ మన మంత్రం కూడా పునశ్చరణే కదా ప్రతిదీ అందుకని వారి లీలలు నాకు మళ్ళా ఎప్పుడు చదివినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ బుర్రకి అంత కాంప్రహెన్షన్ లేదు ఇంకా చెప్పుకొని చెప్పుకొని చెప్పుకొని ఆ సాధనలో ఇంకా తరించాలి అది సరే ఇప్పుడు పగుళ్ళు మాయం అని చెప్పి వారి ఒక లీల చదువుదాం పరమాచార్య స్వామి వారి భక్తురాలైన శ్రీమతి కనకమ్మ రామస్వామి ఒక సంఘటనను శ్రీ గణపతి గారి ద్వారా మనకి చెప్తున్నారన్నమాట శ్రీమతి కనకమ్మ రామస్వామికి ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే పరమాచార్య స్వామివారి దివ్య చరణాలకు గంధం పాదుకలు సమర్పించాలని విశ్వాన్ని తమలో ఇముడ్చుకున్న పాదాలు అవి ప్రతి గురువు గారు ప్రతి శిష్యుడు కూడా ప్రతి గురువుని ఇలాగే అర్థిస్తాడు ఇలాగే అనుకుంటాడు గురువుగారి పాదాలు వాటిలో విశ్వాన్ని తమలో ఇమిడ్చుకున్న పాదాలు అని చెప్పి గంధం ముద్దలో స్వామివారి పాదకమలాల అచ్చు తీసుకుని వాటిని తన ఇంటిలోని పూజా మందిరంలో ఉంచుకుని రోజూ పూజ చేసుకోవాలన్నది ఆమె ఆశ గంధం ముద్దలు తయారు చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళింది పరమాచార్య స్వామివారు గురు పరమగురువుల బృందావనాలు ఉన్న కలైవలో ఈ సంఘటన జరిగింది ఆమె భక్తికి ఆమె కుటుంబ సభ్యుల విశ్వాసానికి ధర్మబద్ధమైన భక్తుల కోరికలు తీర్చడం కోసం స్వామివారు ఆ గంధంలో తమ పాదాలను ఉంచారు స్వామివారు ఎంతసేపు వారి పాదాలను అలా పెట్టారు అంటే స్వామివారికి జలుబు చేస్తుందేమో అని ఇతర భక్తులు కలవరపడిపోయారు అంతసేపు అన్నమాట అంటే బహుశా ఒక గంట రెండు గంటలు పెట్టుకునే ఉంటారేమో ఈ సంఘటన శుక్లనామ సంవత్సరం పురట్టాసి మాసం కృష్ణపక్ష షష్ఠి బుధవారం రోజున జరిగింది ఇది తమిళంలో ఉన్నారండి పురట్టాసి మాసం అంటే దయచేసి నాకు తెలియదు క్షమించాలి తమిళంలో పురట్టాసి మాసం అంటే కృష్ణపక్షం సరే ఏదైతే శ్రీమతి కనకమ్మ సంతోషంతో ఇంటికి తీసుకెళ్ళింది మూడు నెలలు గడిచిన తర్వాత ఆమె ఏదో విషయమై కలవరపడ్డం మొదలైంది గంధంలో తేమ ఇంగిపోయి ఎండిపోవడంతో పగుళ్ళు కనిపించడం ప్రారంభమైంది ఆ పాదాల్లో అచ్చుల్లో ఆమె రోజూ స్వామివారి పాదాలకు ప్రార్థిస్తూ ఆ పగుళ్ళు గురించి విచారిస్తోంది ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇక నేరుగా స్వామివారికే చెప్పాలని నిశ్చయించుకుంది ఆ రోజు స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వేచే ఉన్నారు వరుసలో నిలబడి స్వామివారి ముందుకు రాగానే పూలతో కప్పిన గంధం పాదుకలను స్వామివారికి ఇవ్వగలిగింది కానీ పగుళ్ళు గురించి చెప్పడానికి కుదరలేదు స్వామివారు తమ తలపై ఉన్న సెమీ పూల మాలను పాదుకలపై ఉంచి ఆమెకు వెనక్కిచ్చారు పగుళ్ళు గురించి స్వామివారికి చెప్పనందుకు ఆమె తెగ బాధపడిపోతోంది వసంత పంచమి రోజున మాయావరంలో సీతాపట్టి పాఠశాలలో ఉన్న ఆచార్యుల సన్నిధిలో ఆ పాదుకలను ప్రతిష్ఠించమని మరి ఏమో మహాస్వామివారు ఆదేశించారు ఈ మాటలు చెప్పి వరుసలో నిలబడ్డ మరో భక్తునితో మాట్లాడడం మొదలుపెట్టారు స్వామివారు స్వామివారు సెమీపూల మాలతో ఆ శీసులను అందించిన ఆ పగుళ్ళ విషయం చెప్పలేకపోయినందుకు ఇంకా బాధపడుతూనే ఉంది. చెన్నైకి వెళ్తూ కూడా ఆలోచనలన్నీ దానిపైనే ఉన్నాయి. ఈ విషయం ఎవరికైనా చెప్పి దాన్ని బాగు చేసే ఉపాయం ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంది. ఏదైనా స్వామివారు అనుకున్నట్టుగానే జరుగుతుంది అని తనని తాను సముదాయించుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత దాన్ని బాగు చేసే ఉపాయాల గురించి ఎవరినైనా అడుగుదాము అని అనుకుంది. ఆ పాదుకలపై ఉన్న పూలను తొలగించగానే ఆశ్చర్యంగా పగుళ్ళన్నీ మాయం, పగుళ్ళన్నీ ఏమైపోయాయి, అన్ని నెలల పాటు కనిపించిన పగుళ్ళు ఒక్కరోజులో ఎలా మాయం అయ్యాయి, మహాస్వామివారు చూడగానే ఎలా అయిందా, లేదా స్వామివారి దివ్య సన్నిధిలో ఉండడం వలన, లేక సెమీపూల మాల వీటిపై ఉంచడం వల్ల జరిగిందా. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి కనకమ్మకు చాలా సమయమే పట్టింది. ఆ పగుళ్ళు ఎంతలా బాగయ్యాయి అంటే మరలా ఇక పగుళ్ళు రానట్టుగానే అయింది. స్వామివారి ఆదేశానుసారం వసంత పంచమి దాకా వాటిని పూజించి రత్నాలతో అలంకరించి వాటిని ఒక గాజుపెట్టెలో పెట్టింది. శ్రీ గురు శరణం అన్న శ్లోకాన్ని కూడా చెక్కించి ఈ పాదుకలతో పాటు ప్రతిష్ఠించాలని అనుకుంది. వాటిని మాయవరం వరకు తీసుకుని వెళ్ళడానికి ముందు పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కాంచీపురం వచ్చారు. ఆశీస్సుల కోసం మరలా స్వామివారికి సమర్పించారు. స్వామివారు పాదుకలను ధరించి సరిగ్గా ఉన్నాయా లేదా అని చూశారు. ముందరకాళ్ళపై కూర్చుని ఆచమనం చేశారు. స్వామివారు ఎడమకాలిపై నీరు చల్లుకోగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎడమకాలే కదా కుంచిత పాదం, ఆ ఎడమకాలే కదా యముణ్ణి తన్ని ఆయుష్ ప్రసాదించేది, అందుకనే స్వామివారు ఎడమకాలు ఎంచుకున్నారు. దీన్నంతటినీ చూస్తున్న కనకమ్మ ఆనందించడం పోయి ఇంకా కంగారు పడి మొలబెట్టింది. నీళ్లు వేయడం వల్ల వాటిపై ఉన్న పాదముద్రలు పోతాయేమో అని ఆవిడ భయం. నిజంగా ఆమె అంతరంగం గనక మనం ఆవిష్కరించినట్టయితే ఆ రోజు మనకే ఉంటుందే భయం కదా. ఏది మనకి ఏదే అయితే అపురూపంగా చూసుకోవాలనుకుంటామో అది పాడైపోతుందేమో అని భయం. మరలా పాదుకలు ఆకృతి కోల్పోయాయి, గంధం ముద్దలా మారిపోతాయేమో అని భయం. కానీ పాదుకలు అలానే ఉన్నాయి. దీన్ని చూడగానే శ్రీమతి కనకమ్మ ఎంతో సంతోషపడి పరమాచార్య స్వామివారు కాక ఇంతటి లీల ఎవరు చేయగలరు అని వాటిని 30 జనవరి 1990 ఎంతో వైభవంగా పాదుకలను ప్రతిష్ఠించి ఈనాటికి పూజలు చేసుకుంటున్నారు.
2: శ్రీనివాస్ గారు, ఇందాక మీరు పురటాసి మాసం గురించి అన్నారు కదా, అది వచ్చి తమిళ సౌర క్యాలెండర్ ప్రకారం 6వ నెల అండి వాళ్ళది. అంటే ఇది జనరల్గా వచ్చి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో వచ్చి మన వెంకటేశ్వర స్వామికి ఈ పురటాసి మాసంలో శనివారాలు వచ్చి చాలా విశిష్టం అన్నమాట. ప్రతి శనివారం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు, ముఖ్యంగా 1వ, 3వ శనివారాలు అంట.
1: వెరీ గుడ్.
2: సో ఈ నెలంతా చాలామంది భక్తులు పూర్తిగా శాఖాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. తర్వాత బ్రహ్మోత్సవాలు కూడా ఈ టైంలోనే జరుగుతాయి.
1: అంతటి మంచి నెలలో ఈ కార్యక్రమం జరిగిందన్నమాట. మీ మీ విశ్లేషణకి చాలా సంతోషం అండి, చాలా ధన్యవాదాలు.
2: మీ గాత్రంలోంచి వచ్చిన ఇంకొక పద్యం.

0: విషమి చినాసరే పుచ్చుకొని దయతో అమృతం దొరికేలా అనుగ్రహించావు. శరణు వేడిన వారిని కాపాడడంలో నీకంటే దయామయులు ఎవరయ్యా? నీ పాదాలే దిక్కని వేడుకుంటున్నాను. ఓ నీలకంఠేశ్వర, నన్ను అనుగ్రహించవయ్యా. విషమిచ్చినా సరే పుచ్చుకునే దయతో అమృతం దొరికేలా అనుగ్రహించావు. శరణు వేడిన వారిని కాపాడడంలో నీకంటే దయామయులు ఎవరయ్యా? నీ పాదాలే దిక్కని వేడుకుంటున్నాను. నన్ను రక్షించు నీలకంఠేశ్వర. ఓ నీలకంఠేశ్వర, నీకు నమస్కారం.
1: దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2FFM 98.5. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: విల్స్ టాక్సేషన్ సర్వీసెస్, అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో
0: రక్షించు నీలకంఠేశ్వర. ఓ నీలకంఠేశ్వర, నీకు నమస్కారం.
1: దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2FFM 98.5. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: విల్స్ టాక్సేషన్ సర్వీసెస్, అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్

0: 613-362-7975 సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఇస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామటా. యూ డూ యోర్ బిజినెస్ అండ్ వీ డూ యోర్ బిజినెస్. విన్స్ టాక్సేషన్ ఇస్ అ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 FM 98.5.
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Ivaram prashna inkokasari. సనాతన ధర్మానికి మిగతా ప్రాచుర్యంలో ఉన్న ఇతర మతాలకి పోలికలు కానీ తేడాలు కానీ ఏదైనా ఒక మతం తీసుకుని దానికి మీ సమాధానం 9 గంటల్లోగా మా వెబ్సైట్లో ఆన్సర్ చేయండి. గెలిచిన వాళ్ళకి లాటరీ ప్రకారం ఎంపిక చేసి గెలిచిన వాళ్ళకి బహుమతి ఉంటుంది. తర్వాత ఈ వారం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్నవారు ఒక అజ్ఞాత వ్యక్తి. తెలుగువాణి కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించడానికి కొంతమంది దాతలు ఆర్థిక ప్రోత్సాహం అందించి ఎలాంటి గుర్తింపు అవసరం లేదు అని చెప్పి వారి పేరును గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు. వారి సహాయ సహకారాలకి తెలుగువాణి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
3: అదేవిధంగా ఇప్పుడు ఈ వారం ప్రశ్నకు సమాధానం చెప్పిన శ్రోతల్లోంచి ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేద్దామని చెప్పారు కదా, సో ఎంపికైన వారికి వెంట్వర్త్ విల్లోని స్వాగత్ బిర్యానీ వారి $25 టేక్అవే ఫుడ్ గిఫ్ట్ వోచరు బహుమతిగా పంపబడుతుంది.
2: ధన్యవాదాలు. మీరు నన్ను ఇలా ఆదుకుంటూ ఉంటారు కాబట్టి మీ సహాయ సహకారాలకి వేల వేల కృతజ్ఞతలు.
3: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు మళ్ళా మనం నీలకంఠేశ్వర పద్యాల్లో ఎంత ఆర్ద్రంగా ఉంటాయంటే సామవేదం గారి పద్యాలు తలుచుకుంటే ఆనందం వేస్తుంది, భక్తిని అందులోకి లాగి పడేస్తుందేమో అనిపిస్తుంది ఆ పద్యాలకి అందులో ఉండే భావాన్ని చూస్తే. సాక్షాత్తు ఆ శివుడి అంశలో పుట్టిన పరమాచార్య స్వామివారు వారి లీలలు కూడా అంత కరుణారసపూరితంగా అంత దయార్ద్రంగా అందరినీ చల్లని చూపులతో ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ స్వామివారు. అలాంటి స్వామివారిని గురించి తలుచుకుని ఆయన గురించి ఆయన బోధనల గురించి వింటూ ఆయన చెప్పిన మార్గంలో జీవితాన్ని ఆనందమయంగా చేసుకుని జీవితంలో తరించడం కంటే ఇంకా కావాల్సిందేముంది అని అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఇంకో లీల, బస్సు కదలడం లేదు అందులో టాపిక్ పేరు. పరమాచార్య స్వామివారి అనన్య సామాన్యమైన కరుణకు శ్రీమఠం బాలుమామ అపరిమితమైన భక్తుడు మరియు పాత్రుడు కూడా. దాదాపు 50 సంవత్సరాల పాటు స్వామివారి సేవ చేసుకునే భాగ్యంతో పాటు వారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన అదృష్టశాలి వారు. స్వామివారి దివ్య లీలలకు ప్రత్యక్ష సాక్షి, అంతేకాక స్వయంగా ఎన్నో లీలల్ని తాను కూడా అనుభవించాడు. అది మహాస్వామివారు కలైవలో మకాన్ చేస్తున్న రోజులు. బాలుమామ తండ్రిగారి ఆబ్దికం దగ్గరలో ఉన్న సమయం. చెన్నైలో ఉన్న తన సహోదరంతో కలిసి ఆచరించాలని బాలుమామ ముందు రోజే స్వామివారి వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ రోజే వెళ్ళడానికి స్వామివారు అనుమతించలేదు. మరుసటి రోజు ఉదయం మరలా వెళ్ళడానికి అనుమతి కోరారు. స్వామివారు అక్కడ ఇక్కడ వెతికి చివరకు ఒక నిమ్మకాయనిచ్చి జాగ్రత్తగా వెళ్ళిరా అని అనుమతిచ్చారు. స్వామివారు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని వెంటనే బస్టాండ్కు పరిగెత్తారు. నిమ్మకాయకు శ్రాద్ధానికి సంబంధం ఏమిటి, ఎందుకు వెతికి మరీ దీని దాకిచ్చారు అని ఆలోచిస్తూ కదలడానికి సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కి కూర్చున్నారు. వచ్చి కూర్చుని 10 నిమిషాలు గడుస్తున్న డ్రైవర్ ఎంతసేపటికి బస్సును కదిలించడం లేదు. బాలుమామ వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తన అవసరాన్ని తెలిపి బస్సుని ఎందుకు కదిలించడం లేదు అని డ్రైవర్ని అడిగాడు. ఉదయం మొదటిసారిగా బస్సు తీస్తుండడం వల్ల చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి బస్సు కదిలిద్దామని చూస్తే నిమ్మకాయలు అమ్మే దుకాణం ఇంకా తెరవలేదు కనుక వేచి చూస్తున్నామని చెప్పాడు. మహాస్వామి వారి ప్రసాదం విలువ ఇప్పుడు తెలుసు

అంటే స్వామివారు ఎంత ముందుగా ఆలోచిస్తారు. నిమ్మకాయకు శ్రాద్ధానికి ఉన్న సంబంధం ఇప్పుడు అర్థమైంది. కళ్ళు అశ్రుపూరితాలై స్వామివారి ప్రతి పని వెనుక ఎంతో అర్థం ఉంటుందని పొంగిపోయాడు. సంచిలోంచి నిమ్మకాయ తీసి డ్రైవర్కిచ్చి బస్సును తీయమని చెప్పాడు. డ్రైవరు విషయం తెలుసుకుని పరమాచార్య స్వామివారి కరుణకు పొంగిపోయి బస్సును కదిలించాడు. ఇది చూడండి ఎంత చిన్న, కొంత చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కానీ స్వామివారు వారి భక్తుల కోసం ఎలాంటి లీలలు ప్రదర్శిస్తారు. ఇది నిజంగా కొంతమందికి ఇది సిల్లీగా అనిపించవచ్చు, కానీ స్వామిగారికి ఎలా తెలుసు బస్సు నిమ్మకాయల కోసం చేస్తాడు, ఈయన వెళ్ళడానికి అదే ఆటంకం అవుతుందని. ఇలాగే జరుగుతుంటాయి కొన్ని లీలలు. అంటే వీటిని భక్తులన్న వాళ్ళకే ఆ గురు శిష్యు సంబంధం, వారి లీలలు, అందులో ఉండే వారి కరుణ అర్థమవుతుంది అనుకుంటాను. నాకు కూడా చూసేది అంత నవ్వు వచ్చిందో, కానీ ఆ గురువుగారి కరుణ తలుచుకుంటే వారి భక్తుల మీద ఉన్నది, అది సిల్లిగా అనిపించదు. ఎంత కరుణో ఎంత జాలో అనిపిస్తుంది. ఇంకొక పద్యం అనిపి

0: అసలు అమృతం కోసం ఆశ పడడం ఒక మాయ దాని కోసం తపిస్తూ నట్టనడి సిరుల కోసం పోరాడడం వాటి పంపకాల కోసం మోహిని మాయకు చిక్కడం మరొక జాలం ప్రయత్నం ఒక మాయ ఫలప్రాప్తి మరొక మాయ ఈ రెండూ లేని అసలైన అమృత స్వరూపం సాక్షివైన నీవే నీలకంఠేశ్వర నీకు నమస్కారం
1: ఎంత అమాయకుడంటే నీలకంఠేశ్వర స్వామి అగ్రతాంబూలం అని చెప్పి విషాన్ని ఇస్తే పూజ చేసుకున్నాడు అందరూ సంపదలు పంచుకుని ఈయనకి విషాన్ని ఇచ్చారు ఇలాంటి అసలు ఐడియాలు రావాలంటే ఎంతో ఆధ్యాత్మికత పరిణితి ఉండాలి అలాంటిది అంత చిన్న వయసులోనే సామవేదం గారికి వచ్చిందంటే మరి ఆయన అంత అద్భుతంగా ఇందులో ఈ నీలకంఠేశ్వర అనే ఒక నీలకంఠేశ్వర అనేటువంటి ఒక పంక్తి తీసుకుని దాని చుట్టూ వలిన 100 పద్యాలు అన్నమాట ఒకసారి ఆయన అమాయకత్వాన్ని ఇంకోసారి ఆయన గాంభీర్యాన్ని ఇంకోసారి ఆయన సామాన్యతత్వాన్ని ఇంకోసారి ఆయన భక్తుల కారుణ్యాన్ని ఇలా రకరకాలుగా రకరకాలుగా ఆ శతకంలో పద్యాలు వివరించారు నాకు ఏదో నేను ఇంకా ఐల్ దిద్దుకుంటున్నాను ఆ గానాలను పద్యాలు కానీ ఏమీ పాడడంలో అందులో సాధనగా చిన్న నా సాధనలో ఒక భాగంగా మీతో పంచుకుంటున్నాను ఇదంతా సోత్కర్ష అని అనుకోవద్దు దయచేసి
2: లేదండి శ్రీనివాస్ గారు మీరు అంటే మీరు అలా అనుకుంటున్నారు కానీ చాలా చక్కగా ఎంతో మాధుర్యంగా వినడానికి చాలా వినసొంపుగా చాలా బాగున్నాయి పద్యాలు మీరు
1: థ్యాంక్స్ అండి ఇప్పుడు మన పరమాచార్య స్వామి వారి ఇంకొక కళీల మన ఇండియాలో అంబాసిడర్ కారు ఫియట్ కారు చాలా ఫేమస్ కదా ఒకప్పుడు ఏంటి ఈ తరం వాళ్ళకి తెలిగిపోవచ్చు మా తరం వారికి బాగా తెలుసు అంటే 50లో పుట్టిన వాళ్ళకి 60లో పుట్టిన వారికి 70లో పుట్టిన వారికి 80లో ఐ థింక్ అప్ టు 90 దాకా బాగా అంబాసిడర్స్ కార్స్ ఫియట్ కార్స్ చాలా ప్రాచుర్యంలో ఉండేవి
2: ఇప్పుడు కూడా అక్కడక్కడ రైల్వే స్టేషన్ల దగ్గర మీకు కనిపిస్తుంటాయి అంటే వాటిని అలా
1: మెయింటైన్ చేస్తున్నమాట
2: దానిపైన విశ్వాసము ప్రేమ ఉండేవాళ్ళు
1: అవును ఇంకా వాటి మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది అలాగా ఒక కంపారిజన్ అన్నమాట ఈ లీలలో గోవిందపురం శ్రీ నటరాజయ్య గారు పరమాచార్య స్వామి వారి అనుగ్రహానికి కరుణకు పాత్రుడు జిఆర్ఎస్ బిల్డర్స్ పేరుతో జనాలకు నిర్మాణ సేవలు అందించేవారు ఈ గోవిందపురం నటరాజయ్యారు మహాస్వామి వారిపై అచంచలమైన భక్తితో శ్రీమఠానికి వారు ఎంతో సేవ చేశారు స్వామివారు శ్రీశైలంలో ఉన్నప్పుడు తన స్నేహితునితో కలిసి ఒక అంబాసిడర్ కారులో దర్శనానికి వెళ్ళారు స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్ళడానికి అనుమతి తీసుకుని చెన్నైకి వస్తుంటే కారు ఫ్యాన్ బెల్ట్ తగ్గిపోయి కారు ఆగిపోయింది తెలియని ప్రదేశంలో ఇలా జరగడంతో కాస్త కంగారు పడ్డారు ఏమి చేయాలో తోచక నిదానంగా దగ్గరలోనే ఉన్న పెట్రోల్ బంక్ దాకా వచ్చి కారు ఆపారు మహాస్వామివారి వద్ద నుండి ప్రసాదం తీసుకుని స్వామివారి అనుమతితోనే బయలుదేరిన ఈ అర్ధరాత్రిలో ఎందుకు ఇలా జరిగిందా అని ఇద్దరు ఆలోచిస్తున్నారు ఇలా జరిగేలాగా ఉంటే ఎందుకు స్వామివారు మేము వెళ్ళడానికి అనుమతిచ్చారు భక్తితో స్వామివారిని ప్రార్థిస్తున్నారు అప్పుడు ఆ పెట్రోల్ పంకుకి ఒక ఫియట్ కారు వచ్చి ఆగింది అందులో ఉన్నవారు పెట్రోల్ పోయమని పెట్రోల్ పంకు సిబ్బందిని అడిగారు ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉన్నారని వీరిని అడిగారు ఆ కారులో ఉన్నవారు కారు బెల్ట్ తెగిపోవడంతో కారు నడపడానికి కుదరక ఇక్కడ ఉన్నామని నటరాజయ్య చెప్పారు దాంతో ఫియట్ కారు వ్యక్తి తాను ఎప్పుడో కారులో బయటికి వెళ్ళినా తను ఎప్పుడూ కారులో బయటికి వెళ్ళినా ముందు జాగ్రత్తగా అవసరమైన కొన్ని కారు విడిభాగాలను వెంట తెచ్చుకుంటానని తన వద్ద ఉన్న బెల్టును తీసుకుని క్షేమంగా ఇంటికి చేరమని చెప్పాడు నటరాజ అయ్యరికి ఆశ్చర్యం కలిగింది అంత రాత్రిలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి కారు ఫ్యాన్ బెల్ట్ ఇచ్చి సహాయం చేయడం కేవలం పరమాచార్య స్వామివారి కృప అని హృదయం ద్రవించింది మనస్సులోనే స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఇందులో మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆ అజ్ఞాత వ్యక్తి ఫియట్ కారులో వచ్చాడు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తన కారుకు సంబంధించిన విడిభాగాలనే పెట్టుకుంటాడు కానీ ఆ ఫ్యాన్ బెల్ట్ మాత్రం తన ఫియట్ కారుది కాకుండా అంబాసిడర్ కారుది తెచ్చుకున్నాడు. ఎందుకు ఆ తప్పు చేశాడు? అతను తప్పు చేయలేదు. నటరాజ అయ్యర్ని కాపాడడానికి మహాస్వామి వారు చేసిన దివ్య లీల. ఇలాంటి లీలలు చేసే భక్తులను కాపాడడం మహాస్వామి వారి సిద్ధులకు తార్కణం. ఇలాంటివి కూడా చాలా కోకలలుగా వినిపిస్తాయి మన పుట్టపతి సాయిబాబా గారి భక్తుల అనుభవాల్లో. వీరందరూ జగద్గురువులు. ఇది మళ్ళా మనం ఇంకో పద్యం

0: లోకానికి గురువు నీవు అంతే కాదు లోకమే నీ గురు రూపం సముద్రం ఏకం వాటిపై తరంగాలు అనేకం విశ్వమంతా ఒక శివ సముద్రం సుఖ దుఃఖాది ద్వందాలు తరంగ క్రీడలే సముద్ర దృష్టి ఉంటే తరంగాల భిన్నత్వం అలంకారాలే తప్ప సత్యాలు కావని తేటపడదా ఓ నీలకంఠేశ్వర సుఖ దుఃఖాది ద్వందాలు తరంగ క్రీడలే సమదృష్టి సముద్ర దృష్టి ఉంటే తరంగాల భిన్నత్వం అలంకారాలే తప్ప సత్యాలు కావని తేటపడదా ఓ నీలకంఠేశ్వర
1: ఇప్పుడు మన సృష్టి గనుక చూసినట్టయితే ఈ కనిపించే పదార్థం అంతా కూడా 5% కూడా ఉండదంటారు శాస్త్రవేత్తలు భౌతికమైనటువంటి పదార్థాలు అంటే ఇప్పుడు ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో అది కనుక మన సముద్రంతో పోల్చినట్టయితే ఇందులో కనిపించే నక్షత్రాలు గెలాక్సీలు ఇవన్నీ కూడా సముద్రంలోని తరంగాలతో పోల్చినట్టయితే ఎక్కడో చోట ఏవో ఒకటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటూ పోతుంటాయి అంటే ఈ స్పేస్ మాత్రం ఇలాగే ఉంటుంది సముద్రంలాగా ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి అంటే మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలు కూడా అలాగే ఉంటాయి ఈ జీవితం ఇలాగే ఉంటుంది మనం పట్టించుకుంటే అది కష్టమైనా కావచ్చు దుఃఖమైనా కావచ్చు అన్నిటికీ న్యూట్రల్గా ఉండి ప్రతిదాన్ని సమతుల్యంతో చూసుకున్నట్టయితే మనకి ఆనందం అనేది దొరుకుతుంది ఇది మన సనాతన ధర్మంలోని ఒక గూఢమైనటువంటి భావార్థం ప్రతి దాంట్లోనూ వేదాంతాన్ని చూడడం సరే ఇప్పుడు పరమాచార్య ప్రసాద మహిమని ఇంకో లీలలోకి వెళ్దాం పరమాచార్య స్వామివారి భక్తుడైన జయరామన్ చెన్నై పశ్చిమ మామ్మళం చెందిన ఒక గొప్ప భక్తుడు వారికి స్వామివారికి ఎంతో సేవ చేసుకుంటున్నారు వారు వారి కుటుంబం మొత్తం మహాస్వామివారికి ఇంకా కామకోటి మఠానికి విధేయులు పశ్చిమ మామ్మళంలో ఉన్న శంకరమఠం భూమి వీరాళం కోసం వీరు ఎంతగానో సహాయం చేశారు ఒకసారి మహాస్వామివారు ఆంధ్రదేశంలోని సుబ్బనాయుడు ఖండ్రిగ అనే గ్రామంలో మకాన్ చేస్తున్నారు అప్పుడు జయరామన్ తన భార్య పట్టమ్మాళ్ కుమార్తె నాగలక్ష్మి అల్లుడు వాసుదేవన్ మనవడు చంద్రశేఖరంతో కలిసి స్వామివారి దర్శనం కోసం వచ్చారు మహాస్వామివారు ఆ పిల్లవాడు చంద్రశేఖరను ప్రేమతో దగ్గరికి పిలిచి అతని వివరాలు చదువు గురించి అడిగారు స్వామివారు ఆ పిల్లవానికి బోర్డంత పటిబెల్లం మొక్కలిచ్చి నీ వద్దనే ఉంచుకో అని చెప్పి ఆశీర్వదించారు చేతుల్లో ప్రసాదాన్ని గట్టిగా పట్టుకుని బయటకు వచ్చాడు చంద్రశేఖరన్ బయటికి వచ్చి బయట పచ్చిక బయలు ఉండడంతో అందులో ఆడుకోవడం మొదలుపెట్టాడు ఆ కుర్రాడు దగ్గరలోనే పెద్ద మెట్లబావి ఉంది ఆడుకుంటూ అజాగ్రత్తలో అందులోకి పడిపోయాడు అక్కడ బావి ఉన్నట్టు బయటవారికి కనపడదు బావి ఎక్కువ లోతు ఉండి ఎక్కువ నీళ్లతో ఉంది పిల్లవాడి తండ్రి వాసు పిల్లవాడి కోసం అంతా వెతుకుతూ వెతుకుతూ బావి వద్దకు వచ్చాడు బావిలోనికి వెళ్ళడానికి మెట్లు ఉండడం గమనించాడు పిల్లాడి తొక్క మెట్ల వద్ద ఇరుక్కుని ఉండడం చూశాడు ఆత్రంగా మెట్లు దిగి ఏమిటా అని చూస్తూ ఉంటే అదే తన కుమారుడే గట్టిగా అరుస్తూ పిల్లవాడిని పైకెత్తాడు అక్కడ ఉన్నవారందరూ పరిగెత్తుకుని వచ్చారు అపస్మారక స్థితిలో ఉన్న పిల్లవాడిని పైకి తీసుకుని వచ్చి ఎడ్లబండి చక్రంపై పడుకోబెట్టి కడుపులో ఉన్న నీటిని బయటికి తీశారు పిల్లవాడికి స్మృతి వచ్చిన వెంటనే పరమాచార్య స్వామివారి వద్దకు తీసుకెళ్ళి జరిగిన విషయం చెప్పారు స్వామివారు ఆశీర్వదించి పిల్లవాని చేతిలో ఏముంది అని అడిగారు అప్పుడు గమనించారు అందరూ పిల్లవాడు పిడికిలి మూసుకుని ఉండడం స్వామివారు ఆశీర్వదించి ఇచ్చిన పటిక బెల్లం పిల్లవాని చేతిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు పరమాచార్య ప్రసాదం గురించిన మహిమను యావని వర్ణించగలం ఆ పిల్లవానికి ఉన్న గండాన్ని స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన పటిక బెల్లం తీసేసింది ఆ పిల్లవాడు పెద్దవాడై మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ స్వామివారి ఆశీస్సుల వల్ల జీవితంలో స్థిరపడ్డాడు ఇలా
2: ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఉన్నాయి అవి
1: వెళ్దాం ప్రకటన వెళ్దాం
2: తర్వాత
3: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
4: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 04334287444 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ proud sponsor of Telugu Vani Radio Mariyu Sydney Telugu Association.

0: పరస్పర విరుద్ధమైనసి తాంతాలతో ఉన్న జగతిని సమన్వయం చేయడం నీ పాలన పటిమ విరుద్ధాలకు చెలించకుండా సామరస్యపరచే సంయమన రీతిని నాకు ప్రసాదించవా ఓ గౌరీ హృదయ నిలయ చిదాకాశంలోని నటేశ్వర చంద్రశేఖర ఆప్తుడా పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలతో ఉన్న జగతిని సమన్వయించడం నీ పాలన పటిమ విరుద్ధాలకు చెలించకుండా సామరస్యపరిచే సంయమన రీతిని నాకు ప్రసాదించవా గౌరీ హృదయ నిలయ చిదాకాశంలోని నటేశ్వర చంద్రశేఖర ఆప్తుడా ఓ నీలకంఠేశ్వర నీకు నమస్కారం
1: ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రకటన అండి ప్రకటన అంటే ప్రకటన కాదు ఇది ఇవాళకి నేను 100 రక్తదానం కంప్లీట్ చేస్తున్నాను ఇవాళకి ఇంకా ఇప్పుడు మొన్న లాస్ట్ 2 వీక్స్ దాకా 99 అయ్యాయి ఇవాళ నాకు 11:30 అపాయింట్మెంట్ ఉంది పారామెట రక్తదానం ఇందులో 65 సార్లు ప్లాస్మా 25 సార్లు ప్లేట్లెట్స్ 10 సార్లు పూర్తి బ్లడ్ ఫుల్ బ్లడ్ దానం చేస్తుంటాను ఇప్పటిదాకా దానం చేస్తున్నానని చెప్పి దానం అని చెప్పకూడదు అంటే శ్రోతలకి ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నాను దీనివల్ల ఏమవుతుందంటే మనకి జరిగే నష్టం అంటూ ఏమీ లేదు ఒక పైస నష్టం జరగదు మనకి మన ఆరోగ్యానికి ఎటువంటి వెలితీ ఉండదు పైగా మీ రక్తదానం 4 జీవితాలను నిలబెడుతుంది రక్తం కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో అందులోనూ ఆస్ట్రేలియాలో నేనేదో ఇవాళకి 100 కంప్లీట్ అయితేనే సెంచరీ అవుతుంది ఇది గొప్ప అనుకుంటున్నారా ఏమాత్రం కాదు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు 400 సార్లు రక్తదానం చేసిన వాళ్ళు ఆస్ట్రేలియాలో కోకోలలు ఉన్నారు
2: అవునా
1: అంతటి ఆస్ట్రేలియాలో నిజంగా రక్తదానం చూసినట్టయితే మరి మిగతా చోట్ల ఎంతమంది ఉన్నా ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఆస్ట్రేలియాలో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే రక్తదాన శిబిరాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఉంటాయి బోర్డు మీద 300 సార్లు 400 సార్లు చేసిన వాళ్ళు ఎవరు వృద్ధులు 70-80లో ఉన్నవాళ్ళు కాకపోతే ఏంటంటే మనకి కొంచెం మంచి ఆరోగ్యం ఒకటి మనం ఉండాలి కొంచెం డిసిప్లిన్ ఉండాలి జీవితంలో ఆ డిసిప్లిన్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఎంత నియమంగా ప్రతి 15 రోజులకు వచ్చి ఇస్తుంటారు రక్తం వాళ్ళ ముందు నేను ఎంతండి 400 సార్లు చేసిన రక్తా అసలు ఏం దేశం కోసం రక్తం ధారపోస్తారంటే ఇదేమో అనిపిస్తుంది
2: శ్రీనివాస్ అంటే మీరు రక్తదానం ఇస్తారని తెలుసు కానీ ఇప్పుడు 100 రీచ్ అయ్యారంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్
1: 100 అవుతుంది ఇవాళకి ఇవాళ అయిపోవాలి 100 99 ఇప్పుడు మన లాస్ట్ శనివారం అంతకుముందు శనివారానికి 99 అయింది ఇవాళకి 100 అవుతుంది
2: ఇదేదే సమాజానికి చేసే గొప్ప సేవగా అని
1: చెప్పుకోవచ్చు
2: వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఐ కెన్ సే అన్నమాట మన దీన్ని అంటే స్ఫూర్తిగా తీసుకోవచ్చు
1: అదే అది నేను చెప్పేది ఏంటంటే నాకేం కాదు మీరు నన్ను చూస్తూనే ఉన్నారు ఐ మీన్ చాలామంది నన్ను చూస్తూనే ఉన్నారు తెలుగు సమాజంలో అక్కడ అక్కడ నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు నాలాంటి వాడే ఇచ్చినప్పుడు నాకంటే చక్కగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఇస్తే జనాల ప్రాణాలు నిలబడతాయండి రక్తదానం నిజంగా ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతుంది అంతకంటే మనకు కావాల్సింది ఏముందండి ఎంత తృప్తి అసలు ఏదైనా మనం ఒకరికి ఇచ్చినట్టయితే ఏమీ ఆశించకుండా ఇచ్చేది దానం
2: చాలా గొప్ప విషయం అండి
1: శ్రీ ఏది ఆశించకుండా ఇచ్చేద్దాను
2: మా తెలుగు వాళ్ళ తరఫున తెలుగు వాళ్ళ శ్రోతల తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనమాట ఇంతటి చక్కని విషయాన్ని మీరు పంచుకున్నారు
1: పంచుకోవడానికి కారణం ఏంటంటే నా గొప్ప చెప్పుకోవడం ఎలాగో నాకు ఉంది నాకు నా పేరు రావాలని ఉంది కాదని నేను ఇందులో ఏమీ అబద్ధం చెప్పడం లేదు కాకపోతే ఏంటంటే ఇది ఎవరికైనా స్ఫూర్తిగా ఉండి జనాలు దాన్ని ఎందుకంటే మనకు నష్టమేం లేదండి ఇందులో మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు వెళ్ళి ఇచ్చిరండి మనకు వచ్చి నష్టం మనకు బ్లడ్ ప్రెషర్ ఉన్నా షుగర్ ఉన్నా కూడా వెళ్ళి ఇవ్వచ్చు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొంచెం నియమబద్ధమైన జీవితం కనుక ఉన్నట్టయితే వెళ్ళి ఇవ్వచ్చు మనకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రతి 15 రోజులకి వెళ్ళి ఇస్తూ ఉంటే కానీ కాదు ఇప్పటి మధ్యలో నాకు 5-6 3-4 సంవత్సరాల బ్రేక్ వచ్చింది ఎందుకంటే కొంచెం నడవక జీవితంలో కొంచెం తిన్నగా ఉండాలి ఆ నడవక లేదు నా జీవితంలో అందుకని బ్రేక్ ఇచ్చాను లేకపోతే నేను ఇప్పటికీ అనుకుంటున్నాను ఎంత చక్కటి మనం ఏమి కాని ఖర్చు లేదు అక్కడికి వెళ్ళి 2 గంటలు టైం స్పెండ్ చేయాలంతే 1 గంట 2 గంటలు కొంచెం నియమబద్ధంగా ఉండాలి జీవితంలో మనం 4 ప్రాణాలు ఇస్తున్నామండి ఎంత ఆనందంగా ఉంటుంది తలుచుకుంటే
2: నేను కూడా మా ఆఫీస్ తరఫున వెళ్ళి కొద్దిసార్లు ఇచ్చాను కానీ మీరు 100 అంటే
1: ఇవాల ఇంకా 100 కాలేదు అవుతుంది ఇవాల మధ్యాహ్నానికి 12 1 గంటకు అనౌన్స్ చేస్తారండి కూడా మిత్రులందరికీ తెలియపరుస్తాను సో అది మనకి వచ్చే నష్టం ఏమీ లేదు దయచేసి అందరూ వెళ్ళి దీనిలో కూడా పాలు పంచుకోండి మీ వీలైనంత వరకు మీకు ఏమాత్రం నష్టం లేదు ఏమాత్రం అనారోగ్యం రాదు అది వచ్చినా మనకి మన ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ ఇచ్చినట్టయితే 24 అవర్స్లో వచ్చేస్తే మళ్ళీ రీక్యూప్ అయిపోతాయి మనకి అందులో జరిగే నష్టం ఏం లేదు హైడ్రేట్ చేసుకుని వెళ్ళమే బాడీ నీళ్ళు బాగా తాగేసి కొంచెం బాడీ హైడ్రేట్ చేసుకుని వెళ్తే తినేసి ఏమైనా వెళ్తే నీరసం రాకుండా ఉంటుంది నీరసం కూడా ఏం రాదు పెద్దగా నేను అది అయిన వెంటనే మళ్ళీ డ్రైవ్ కూడా చేసుకుని వచ్చేస్తాను ఎక్కడికైనా నాకేం పెద్ద ఇది ఉండదు అది అది మంచి పని చేయమని నా ఒకవేళ నా నన్ను స్ఫూర్తిగా చేసుకునే ఒకళ్ళు ఇద్దరు ఇచ్చినా కూడా నాకు చాలా సంతోషం అది నా రిక్వెస్ట్ ఇది ప్రకటన అన్నమాట నా ప్రకటన
2: తప్పకుండా
1: తర్వాత ఒక కుటుంబం యొక్క అనుభవాలు పరమాచార్య వారి లీలల్లో పరమాచార్య స్వామి వారి యొక్క దయను ఇంకా అనుగ్రహాన్ని పొందగలిగే అదృష్టం 1964 నుండి ఈ కుటుంబానికి కలిగింది యుక్త వయసులో కూడా ఎన్నోసార్లు వారు పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకున్నారు 1964లో ఒకరోజు స్వామివారు కాంచీపురంలోని సర్వతీర్థం కొలంలో స్నానం చేసి బయటకు వస్తుంటే ఈ వ్యాసకర్త భర్త రాజగోపాలన్ తర్వాత వ్యాసకర్త ఆడపడుచు వసంత గారు ఆమె స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు అప్పటికింకా స్వామివారికి వారు అంతగా పరిచయం లేదు స్వామివారిని చూడగానే వారి వ్యాసకర్త భర్త రాజగోపాలన్ గారు స్వామివారిని ఆర్కోణం వచ్చి అనుగ్రహించవలసిందిగా కోరారు ఆర్కోణంలో ఉన్న శ్రీ దురైస్వామి అయ్యర్ అడ్వకేట్ శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు ఆర్కోణం దర్గాల్లో ఏదైనా తటాకం సరస్సు లేదా నది వంటి నీటి వసతి ఏమైనా ఉందా అని స్వామివారు అడిగితే అవునని సమాధానం ఇచ్చారు రాజగోపాలన్ భగవంతుని ఆదేశం అదే అయితే మీ కోరిక తప్పక తీరుతుంది అని చెప్పారు స్వామివారు ఆ తర్వాత స్వామివారు పాదయాత్రగా బుగ్గతీర్థం ముందుగా మధ్యలో వచ్చే తక్కలం చేరుకోగానే స్వామివారి రాక గురించిన సమాచారాన్ని వీరికి చెప్పారు వెంటనే వారు తక్కోలం బయలుదేరి ఆర్కోణంలో వారి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా స్వామివారిని వేడుకున్నారు స్వామివారు వారి ఆహ్వానాన్ని మన్నించి ఆర్కోణం వచ్చారు అప్పటికే సందర్శకులతో ఉన్న వారి ఇంటికి స్వామివారు రాగానే సంప్రదాయానుసారం పూర్ణ కుంభంతో స్వామివారికి స్వాగతం పలికారు వీరు పరమాచార్య స్వామివారు టెంకాయని తీసుకుని పైకి విసరడంతో అక్కడ ఉన్న వారిని అందరినీ ఆశ్చర్యపరుస్తూ అది సరిగ్గా స్వామివారి తలపై నిలబడింది తర్వాత పరివారానికి భోజన ఏర్పాట్లు చేయమని చెప్పారు స్వామివారు బుగ్గతీర్థంలో స్వామివారు మకాన్ చేసినప్పుడు రోజూ కారులో బొగ్గకు ఆహారం తీసుకుని వెళ్ళేవాళ్ళం కానీ ఒకరోజు బొగ్గకు వెళ్ళడానికి ఏ వాహనము కనీసం ట్యాక్సీ కూడా దొరకలేదు అప్పటికి మధ్యాహ్నం 1:30 మాకేమో ఆతృత ఎక్కువవుతోంది అంటున్నారు వ్యాసకర్త అప్పుడు బొగ్గలో ఉన్న శ్రీ సింప్సన్ జయరామన్ దంపతులు వారి కోసం కారు పంపడంతో ఆహారం తీసుకుని వెళ్ళారు స్వామివారికి మా పరిస్థితి తెలుసు కాబట్టి కారును పంపారు తర్వాత చాలా సంవత్సరాలకి స్వామివారు పాదచార్య బుగ్గకు వెళ్తుండగా తిరుత్తరణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మహాస్వామివారిని దర్శించుకున్నారు ఈ వ్యాసకర్త బుగ్గలో ఉన్నన్ని రోజులు తమ పరివారానికి ఆహారం ఏర్పాటు చేయడానికి మాకు కుదురుతుందేమో అని విచారించారు స్వామివారు అనుగ్రహిస్తే ఏర్పాటు చేయడం మాకేం కష్టం కాదు అని చెప్పారు వీరు కొండ దిగగానే స్వామివారు మాతో నన్ను కనిపెట్టుకుని ఉండు నేను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాను అని అన్నారు ఆ మాటలు ఇప్పటికీ మా చెవుల్లో అంటే వారి చెవుల్లో మారుమోగుతున్నాయి ప్రత్యక్షంగా విన్నవారు ఇంకా మఠంలో ఉన్నారు స్వామివారి పరివారానికి భోజన ఏర్పాట్లు చేయమని స్వయంవారే స్వయంగా వాళ్ళకి చెప్పడం వారి అదృష్టం అని ఎందరో వాళ్లతో చెప్పారు సాయంత్రం శ్రీ గోపాలన్ గారు వారి మరిది మహాలింగాన్ని అతని భార్య వసంతను వారి అత్తగారిని స్వామివారి దర్శనానికి తీరత్తరణికి పంపారు మహాలింగం పేరుని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు స్వామివారు మహాలింగం పిల్లల్ని మా పిల్లలు అనుకున్నారు స్వామివారు కేవలం పరమాచార్య స్వామివారి అనుగ్రహం వలనే వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని దీర్ఘంగా బయటికి రాగలిగారు 1977లో వాళ్ళ అమ్మాయి వివాహం మద్రాసులో నిశ్చయించినప్పుడు కాంచీపురం వెళ్ళి అమ్మవారిని ఆరాధించి స్వామివారి ఆశీస్సుల కోసం తేనంబాకం చేరుకున్నారు స్వామివారు అప్పుడు మౌనంలో ఉన్నారు కానీ వారు అక్కడికి చేరుకోగానే వారి అదృష్టం స్వామివారి మాటలు వినబడ్డాయి ఒక పళ్ళెల్లో ప్రధానం చీర మాంగళ్యం పెట్టి స్వామివారి ఆశీస్సులు అర్థించారు స్వామివారు తమ దివ్య హస్తాలతో వాటిని తాకి వారి కుటుంబం మొత్తం క్షేమంగా సుఖంగా ఉంటారని ఆశీర్వదించారు భారత రాష్ట్రపతి అప్పటి ట్రస్ట్ శ్రీ ఆర్ వెంకటరామన్ భార్య శ్రీమతి జానకమ్మమ్మలతో సహా మద్రాసులో వారి అమ్మాయి పెళ్లికి వచ్చి మహాస్వామి వారి ఆశీస్సులను గుర్తు చేస్తూ తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలమయంగా ఉంటుందని ఆశీర్వదించారు ఇతర కుమార్తెల పెళ్లి గురించి కూడా చెప్తే ఇది చాలా పెద్ద వ్యాసం అవుతుంది కాబట్టి మా నాలుగవ అంటే వారి నాలుగవ కుమార్తె సౌభాగ్యవతి లలిత వివాహం గురించి చెప్పవలసిందే వారు తిరుచి వచ్చి వెళ్ళి తమకు ఒక మంచి సంబంధం చూసి వచ్చాము అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇష్టంగా ఉండడంతో వారి అమ్మాయిని చూడడానికి ఆర్కోణం రమ్మని ఆహ్వానించారు వారు ఆర్కోణం తిరిగి వచ్చేటప్పటికీ ఈ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదని వాళ్ళ అమ్మాయి భీష్మించు కూర్చుంది కానీ లలితకు పరమాచార్య స్వామివారిపై అపారమైన భక్తి ఉండడంతో లలితను స్వామివారి దర్శనం కోసం కాంచీపురం తీసుకెళ్లారు స్వామివారి వద్ద సెలవు తీసుకుని ఆర్కోణం నుంచి తిరిగి వచ్చారు ఇంతలో లలిత ఆలోచనలో గొప్ప మార్పు వచ్చి సంబంధం ఒప్పుకుంది ఇది కేవలం మహాస్వామివారి అనుగ్రహం మాత్రమే 1963లో వాళ్ళు వెల్లూరుకు వెళ్తుంటే గుండెపోటు రావడంతో పూర్తిగా మాట పడిపోయింది వెంటనే వెల్లూరు సిఎంసి ఆసుపత్రికి చేర్పించి అత్యుత్తమైన వైద్యం అందించారు ఆయన కోలుకున్నా కానీ మాట మాత్రం సరిగా వచ్చేది కాదు అప్పుడు పరమాచార్య స్వామివారు మధురైలోని అళగర్ దేవాలయంలో మకాన్ చేస్తున్నారని తెలుసుకుని వారి అత్తగారితో పాటు వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆర్కోణం వచ్చారు ఎంతటి ఆశ్చర్యం ఇంటికి తిరిగి వచ్చేసరికి వారు చక్కగా మాట్లాడుతున్నారు ఎంతటి అద్భుతం 1984లో ఆర్కోణంలో ఎన్నికల వేడి చాలా ఎక్కువగా ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు ప్రత్యర్థి వర్గానికి చెందిన కొన్ని అసాంఘిక శక్తులు వారి దుకాణంలో ప్రవేశించి వారి తమ్ముడు మహాలింగం పైన దాడి చేశారు తక్షణమే మహాలింగం మనసులో స్వామివారిని ప్రార్థించడంతో ఎక్కువ హాని చేయకుండా వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు మహాస్వామివారి కేవల స్మరణం వల్ల రాక్షసులు కూడా మంచివారుగా మారిపోవడానికి ఇదే నిదర్శనం ఈ విషయం మేము స్వామివారితో చెప్పినప్పుడు స్వామివారు పెద్దగా నవ్వి వారి మరిదిని కత్తికుట్టు మహాలింగం కత్తిపోటు మహాలింగం అని పిలిచి శాలువ కప్పారు 3 సంవత్సరాల తర్వాత వారి కుడి చేతికి పుండు పడి వాపుని బాధని వేదనని కలిగించింది చేయిని ఎత్తడానికి కానీ తినడానికి కానీ కుదరని పరిస్థితి వారు మద్రాసులోని ఎందరో వైద్యులకు చూపించిన వైద్యం చేయడం అటుంచి కనీసం అది ఏమిటో కూడా కనుక్కోలేకపోయారు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం వారు కంచికి తీసుకెళ్లారు స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి విశ్రాంతిలోకి వెళ్తున్నారు వారు కూడా దర్శనం చేసుకుని భారమైన హృదయంతో తిరిగి వెళ్తుండగా కంచి మఠంలో ఉండే పద్మనాభన్ అనే వారితో వారికి కబురు పెట్టారు స్వామివారు మేము లోపలకు వెళ్ళగానే వారి పాదాలకు నమస్కరించుకున్నాం అత్యంత భక్తితో స్వామివారికి నమస్కారం చేశారు తర్వాత మేము ఆర్కోణం తిరిగి వచ్చాం ఆశ్చర్యంగా అదే రోజు రాత్రి వారి చేతి పుండు పూర్తిగా నయమైపోయింది ఇది కళ్యాణి రాజగోపాలన్ గారి కుటుంబ పరిస్థితి వారికి సంబంధించిన లీల
0: ఓం శ్రీ సరస్వతి నమః ఓం శ్రీ సద్గురుభ్యో నమః నా పరమ గురువు కంచి పరమాచార్య స్వామి నా చేత పలికించినంత మేరకు

नीलकंठेश्वर ये

0: వీడు దేనికి పనికి రాడు అని మేము అనుకునేవాడు నీకు పనికొస్తాడు నువ్వు చేసే విలువల లెక్కలు మాకు ఎక్కడ తెలుస్తాయి స్వామి వీడు దేనికి పనికి రాడు అని మేము అనుకునేవాడు నీకు పనికొస్తాడు నువ్వు చేసే విలువల లెక్కలు మాకు ఎక్కడ తెలుస్తాయి స్వామి అవి రహస్యాలు నిప్పు కంటివాడ అమృతానికి దొరకని భాగ్యం కరకు విషానికి ఇచ్చావు నీ కంఠస్థానంలో మణికాంతిగా చేసి మరి పాముల్ని నగలుగా వేసుకున్నావు కదా నిప్పు కంటివాడ అమృతానికి దొరకని భాగ్యం కరకు విషానికి ఇచ్చావు నీ కంఠస్థానంలో మణికాంతిగా చేసి మరి పాముల్ని నగలుగా వేసుకున్నావు కాదా ఓ నీలకంఠేశ్వర నీకు నమస్కారం
1: ఇప్పుడు ఇంకో చిన్న లీలతో ముగిద్దాం సాక్షాత్తు ఇది పేద విద్యార్థులకు స్వామివారు ఇచ్చిన వరం సాక్షాత్తు ఆదిశంకరుల అవతారమైన పరమాచార్య స్వామివారు అపారమైన కరుణతో సుఖబ్రహ్మ ఋషివలే మనల్ని అనుగ్రహించడానికి ఈ భూమిపై అవతరించి మన మధ్య సంచరించి మనల్ని ఉద్ధరించారు మహాస్వామివారి ప్రధాన ఉద్దేశ్యం వేద సంరక్షణ వేదోద్ధరణ వేద పండిత పోషణ ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాముల వారిని ఎంతోమందిని ప్రోత్సహించారు స్వామివారు అపారమైన కరుణాస్వరూపులైన స్వామివారికి ఇది వేద విద్యార్థుల పట్ల మరింత కరుణ కన్న తల్లిదండ్రులని తమ వారిని వదిలి ఎక్కడో దూరంగా అత్యంత నియమ జీవితాన్ని ఎంతో నిష్ఠతో గడుపుతూ వేదాధ్యయనం చేస్తూ ఉంటారు ఈ పిల్లలు ఎవరైనా భక్తులు వేద విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెట్టారని స్వామివారికి తెలిస్తే ఆ భక్తులకు ఖచ్చితంగా విశేషమైన ఆశీస్సులు లభించేవి ఎవరైనా భక్తులు శ్రీమఠానికి ధన సహాయం చేయడం కంటే ఆ పిల్లలకు మురుకు వెన్నుండలు ఇంకా కజ్జికాయలు వంటివి పెడితే వారిని చూసి స్వామివారు చాలా సంతోషపడేవారు కానీ ఆ రోజు ఆ విద్యార్థుల వల్ల స్వామివారు కలత చెందారు అప్పుడు స్వామివారు తిరువానైక్కావల్లో మకాన చేస్తున్నారు తంజావూరు తిరుచి మధ్యలో ఉన్న ఒక దేవాలయ కుంభాభిషేకం జరుగుతుండడంతో తిరువామయ్యకాల్ వేద పాఠశాల విద్యార్థుల్ని అక్కడ వేద పారాయణం చేయడానికి వెళ్ళమని ఆదేశించారు ఆ పిల్లలు ఆ రోజు స్వామివారి వెంట వెళ్ళేవారు మాట్లాడుకుంటూ స్వామివారి వెనుక నడిచి వెళ్ళేవారు ఒకరోజు స్వామివారు ముందు నడిచి వెళుతూ ఉంటే పిల్లలు వెనుకగా వస్తున్నారు హఠాత్తుగా స్వామివారు వెనుకకు తిరిగి ఎర్రబడ్డ మొహంతో కోపంగా చూశారు చూస్తే ఎవరో పిల్లల ప్రవర్తన గురించి స్వామివారికి ఫిర్యాదు చేసినట్టున్నారు స్వామివారు పిల్లల్లో కాస్త కఠినంగానే మాట్లాడారు స్వామివారు అలా మాట్లాడడం చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు పిల్లలపై స్వామివారు అంత కఠినమైన మాటలు ఎందుకంటున్నారో అర్థం కాలేదు భక్తులకి స్వామివారు అలా మాట్లాడడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అనుకున్నారు ఆ పిల్లలు కూడా స్వామివారి నుండి అటువంటి మాటలు ఊహించలేదు కాబట్టి విచారపడ్డారు ఆ రోజు స్వామివారు చాలా ప్రశాంతంగా కూర్చునున్నారు దేవాలయం నుండి కుంభాభిషేకం ప్రసాదం తీసుకుని వచ్చారు వేద పాఠశాల పిల్లలు వచ్చారా అని అడిగారు స్వామివారు వచ్చారు కానీ పిల్లలు సంతోషంగా లేరు అని చెప్పారు సరిగ్గా భోజనం కూడా చేయలేదని కూడా చెప్పారు వారు ఏం జరిగిందో చెప్పకముందే స్వామివారే పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు విషయం విన్న వెంటనే పిల్లల్ని తన వద్దకు తీసుకురమ్మన్నారు స్వామివారు పిల్లలు అప్పటికే నిద్రపోయారు అయినా అది స్వామివారి ఆజ్ఞ కావడంతో పిల్లల్ని నిద్రలేపి తీసుకుని వచ్చారు తరువాత జరిగిన సంఘటనను చూసి చెలించిపోయారు ఉదయం తాను చెప్పిన విషయాలను మరిచిపోమని చెప్పారు స్వామివారు ఉదయం చెప్పిన విషయాలు ఏవీ జరగవు అని కూడా చెప్పారు పిల్లలందరినీ జీవితాంతం సుఖ సౌఖ్యాలతో అందంగా జీవించండని ఆశీర్వదించారు స్వామివారు ఆ పిల్లలందరూ జీవితాంతం ఆనందంగా జీవించారు అన్నది నిజం అందుకు సాక్ష్యం ఆ పిల్లల్లో ఒకరైన బ్రహ్మశ్రీ ముసిరి దీక్షితులు గారు ఇది కొన్ని మాయలు కొన్ని లీలలు ఆయనతో పంచుకున్నాం మీతోటి మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఇప్పుడు ఇంకా కార్యక్రమంలో ముందుకు
0: నా పరమ గురువు కంచి పరమాచార్య స్వామి నా చేత పలికించినంత మేరకు

నమస్కారం తెలుగువాణి వార్తలు చదువుతున్నది బైరెడ్డి మధుసూదన్ రెడ్డి ఈనాటి వార్తల సేకరణ ఫ్రమ్ అంతర్జాలం నుంచి వివిధ దినపత్రికల నుంచి గత శనివారం ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు 17,900 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానం కల్పించే కీలక ప్రాజెక్టు అలాగే భోగాపురంలో తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం భవిష్యత్తులో 4 కోట్ల మంది వరకు విస్తరించే అవకాశం ఆధునిక కార్గో టెర్మినల్ ద్వారా వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం లభించనుంది పర్యాటకం పరిశ్రమలు పెట్టుబడులు ఉపాధి అవకాశాలు మరియు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారనుంది డిజియాత్ర స్వయంచాలక చెక్ఇన్ ఆధునిక బ్యాగేజీ వ్యవస్థలు వంటి స్మార్ట్ సాంకేతిక సౌకర్యాలతో విమానాశ్రయం నిర్మించబడింది ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలను దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులు మరియు వాణిజ్యానికి మరింత చేరువ చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది ఈ నెల 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి విమానాలు ఎగరబోతున్నాయి దీర్ఘకాలం మన్నే పాలిమర్ అంటే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను వచ్చే సంవత్సరం ఏప్రిల్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మొన్న బుధవారం తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా 10 రూపాయలు 20 రూపాయల ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేయనుంది ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ నోట్లను పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీతో భర్తీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు కాగితం నోట్లతో పాటు ప్లాస్టిక్ నోట్లు చెల్లుబాటు అవుతాయన్నారు ఒక్కో డినామినేషన్లో 100 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు 10-20 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి అనుమతిచ్చింది పౌర విమానయాన అవసరాలు తీర్చడానికి భారతీయ విమానయాన సంస్థలు 1640 కొత్త విమానాలకు ఆర్డర్లు పెట్టాయని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు వచ్చే 5 ఏళ్లలోనే 500 విమానాలు రానున్నాయని ఆయన చెప్పారు గత 2 ఏళ్లుగా దేశంలో వైమానిక శిక్షణ కార్యక్రమాలు పెరుగుతున్నాయి వాణిజ్య విమానాలు నడిపే పైలట్ల లైసెన్సుల జారీ 2024-25 మధ్య కాలంలో 1347 నుంచి 1652కు పెరిగిందని మంత్రి తెలిపారు ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు ప్రస్తుత వాహన ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగం అవకాశాల వెలువ అందించనుంది 2030 కల్లా ఈ రంగంలో ఏకంగా 3-4 కోట్ల నియామకాలు జరగవచ్చని అడెక్కో ఇండియా తాజా నివేదికలో పేర్కొంది ఇంజనీరింగ్ ఎనర్జీ సిస్టమ్స్ బ్యాటరీ సాంకేతికలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారికి అధిక గిరాకీ లభిస్తోంది ఈ రంగంలో నియామకాలు ఏటా 15-20% వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది కార్లు వాణిజ్య వాహనాలు ద్విచక్ర వాహనాలు ప్రజా రవాణా బస్సులు ఇలా అంతటా ఈవీ వినియోగం పెరుగుతోంది అంతర్జాతీయ ఈవీ రంగంలో ప్రస్తుతం మన దేశ వాటా కార్ల విభాగంలో 4% ద్విచక్ర వాహనాల్లో 17% ఉంది భాజపాకు ప్రశాంత్ కిషోర్ షాక్ కమలం కంచుకోటలో విజయబావుట ఎన్నికల ప్రచార వ్యూహకర్త జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భాజపాకు షాక్ ఇచ్చారు బీహార్లో కమలం పార్టీ కంచుకోటైన బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి అనూహ్య విజయం సాధించారు ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్పై దాదాపు 19,000 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు అడ్డాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఓటమి పాలవ్వడం గమనార్హం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన నితిన్ నబీన్ భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అలాగే ఆయన రాజ్యసభకు కూడా నామినేట్ కావడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి రావడంతో బాంకీపూర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య పరిశోధన పారిశ్రామిక సంస్థల మధ్య
క్లీన్ ఎనర్జీ సమ్మిళిత విద్య మానసిక ఆరోగ్యం గెలుపొందిన నితిన్ నబీన్ భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే ఆయన రాజ్యసభకు కూడా నామినేట్ కావడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి రావడంతో బాంకీపూర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు.

0: విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల జరిపిన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రతినిధులను ఆహ్వానించి ఏపీలో ఉన్న రాయితీలను వివరించి ఇన ఫలితంగా ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం సాధ్యమైంది. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఈ ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలలో భాగంగా విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఐఐటి తిరుపతి, సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సంయుక్తంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నాయి. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. ప్రతినాయకుడిగా భయపెట్టి హాస్య ప్రధానమైన పాత్రలతో నవ్వించి సహాయ పాత్రల్లోనూ సినిమా విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గత మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. వయసు 74 సంవత్సరాలు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆయన వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. కళ్యాణి తెలుగువారే. ప్రదీప్ రావత్ తన నటన ప్రయాణం హిందీ సినిమాలతో మొదలైన తెలుగు సినిమాలతో ఆయనది ప్రత్యేకమైన అనుబంధం. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో పరిచయమై అందులో క్రూరమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఆ సినిమా మొదలు వరుసగా తెలుగులో అవకాశాలని అందుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, ఆంగ్లం, మరాఠీ, భోజ్పురి తదితర భాషల్లో నటించి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగు ప్రేక్షకుల అభిమానంతోనే ఈ స్థాయికి చేరుకున్నా అని చెప్పేవారు. క్రీడారంగ వార్తలు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలు 2026 భారత ప్రదర్శన. భారత్ 2026 కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 39 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. మొదటి 3 స్థానాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా. భారత్కు లభించిన పతకాలు బంగారు 13, వెండి 17, కాంస్య పతకాలు 9, మొత్తం 39 పతకాలు. బాక్సింగ్లో భారత అద్భుత ప్రదర్శన చేసి 7 బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్లో 8 పతకాలు గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అలాగే అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్లో కూడా చారిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. జూడోలో కూడా భారత్ క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశానికి సాధారణంగా ఎక్కువ పతకాలు వచ్చే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్, క్రికెట్ వంటి క్రీడలు ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో లేకపోయినా భారత్ 4వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ ప్రదర్శన భారత క్రీడాకారుల ప్రతిభ, పట్టుదల మరియు భవిష్యత్తుపై ఉన్న ఆశలను మరింత బలపరిచింది. 2030లో అహ్మదాబాద్లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఇది మంచి పునాది అయింది. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సీడింగ్ విడుదలయ్యాయి. జపాన్ ఓపెన్ విజేత, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మహిళల సింగిల్స్ విభాగంలో 9వ సీడ్గా నిలిచింది. 2022 ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేతలైన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్లో 5వ సీడింగ్ దక్కించుకుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదిక బీడబ్ల్యూఎఫ్ టోర్నీ 17 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈనాటి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. వచ్చే ఏప్రిల్లో భారత్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల విడుదల. 2030 నాటికల్లా ఈవీ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు. ఏపీ ప్రభుత్వం, ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు. మరియు 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత ప్రదర్శన 39 పతకాలతో 4వ స్థానం. ఈనాటి తెలుగువాణి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
1: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795585 పై

0: సంప్రదించగలరు
1: ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444 నెంబర్ మరి ఒకసారి 04669168444 పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది SVT Helensburg is a proud sponsor of Teluguvani on Radio 2000 98.5 FM.
2: This is Teluguvani on Radio 2000 FM 98.5. మీరు 98.5 MHz తరంగాలపై తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఈ శనివారం రోజు ప్రసారమయ్యే కార్యక్రమం తిరిగి మంగళవారం నాడు ఇదే కార్యక్రమం రాత్రి 8 గంటల నుంచి మళ్ళీ పునఃప్రసారం ఉంటుందండి. దీన్ని ఇప్పుడు ఎవరైనా మిస్ అయితే మంగళవారం రోజు రాత్రి 8 గంటల నుంచి వినవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా సెన్సస్ గురించి అండి. ఆగస్టు 11న అంటే ఇంకో 3 రోజుల్లో ఆస్ట్రేలియా దేశ జనగణన సెన్సస్ జరిగే రోజు. 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జనగణనలో ఆస్ట్రేలియా జనాభా లెక్కలు మీ ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా మరో భాష మాట్లాడతారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మరొకండి. ఆస్ట్రేలియా జనాభా లెక్కలలో మీ ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా మరో భాష మాట్లాడతారా అనే ప్రశ్న అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేశంలోని భాషా వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం. మీరు నిజాయితీగా సమాధానం ఇవ్వడం వల్ల వ్యక్తిగతంగా మీకు ఎటువంటి నష్టం ఉండదు, అయితే సమాజానికి ప్రభుత్వానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన ప్రయోజనాలు, ప్రభుత్వ సేవలు మెరుగుపడతాయి. అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ భాషలు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారో తెలుసుకుని ఆరోగ్యం, విద్య, చట్టపరమైన సేవలు, అత్యవసర పరిస్థితుల సమాచారాన్ని ఆయా భాషల్లో అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక పాఠశాలలకు ఉపయోగం ఉంది. విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అవసరమైన సహాయం, ద్విభాషా విద్యా కార్యక్రమాలు, ఇతర విద్యా వనరులను అందించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆసుపత్రులు, అంబులెన్స్, అగ్నిమాపక, పోలీసు వంటి అత్యవసర సేవలు అవసరమైనప్పుడు ప్రజలకు వారి భాషలో సమాచారం అందించేందుకు కూడా ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. ఇక కమ్యూనిటీకి నిధులు, అంటే తెలుగు భాషా సంఘాలు, వీకెండ్ భాషా పాఠశాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ సేవలకు ప్రభుత్వం నిధులు కేటాయించేటప్పుడు జనాభా లెక్కల సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. బహుళ సంస్కృతికి గుర్తింపు, మీరు ఇంట్లో తెలుగు లేదా మరే ఇతర భాష మాట్లాడుతున్నట్లు నమోదు చేయడం ద్వారా ఆస్ట్రేలియా బహుళ సంస్కృతి అంటే మల్టీకల్చరల్ సొసైటీ భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఖచ్చితమైన గణాంకాలు సిద్ధమవుతాయి. ఇక ఫ్యూచర్ ప్రణాళికలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే భవిష్యత్తులో ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, పరిశోధకులు, వ్యాపార సంస్థలు, జనాభా అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, భాషా సేవల అవసరాలను అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగిస్తారండి. ఇంకా కొంతమందికి ఏదైనా డౌట్ రావచ్చు, దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా అని. దీనికి షార్ట్ ఆన్సర్ వచ్చి నో అండి. మీ ఇంట్లో ఏ భాష మాట్లాడుతున్నారనే దానికి సమాధానం ఇవ్వడం వల్ల మీ వీసా లేదా పౌరసత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే మీరు కట్టే పన్నులు మారవు. సెంట్రల్ లింక్ లేదా మెడికేర్ ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ చట్టపరమైన హక్కుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఈ సమాచారం ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ABS చట్టబద్ధంగా మరియు గోప్యంగా ఉంచుతుంది. ఇది గణాంకాల కోసం మాత్రమే ఉపయోగపడుతుందండి. సో మీరు ఇంట్లో తెలుగు మాట్లాడితే, అంటే తెలుగు ఇంగ్లీష్తో పాటు అయినా లేదా ప్రధానంగా తెలుగు మాట్లాడినా సెన్సస్లో అవును అని గుర్తించి తెలుగు అని తప్పకుండా నమోదు చేయండి. మన ఇంటి భాషను నమోదు చేయడం అంటే కేవలం ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలో తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి సరైన గుర్తింపు తీసుకురావడంలో మన వంతు బాధ్యతను నిర్వర్తించడం కూడా అండి. సో 2021 సెన్సస్ ప్రకారం ఆస్ట్రేలియాలో దాదాపు 60,000 మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటారు. ఇంకా గడచిన 5 ఏళ్లలో ఆ సంఖ్య ఇంకా పెరిగే ఉంటుంది. 100,000 మందికి పైగా తెలుగువారు ఉన్నట్లు చూపే లక్ష్యంగా ఎంతోమంది తెలుగు భాష శ్రేయోభిలాషులు వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా దీన్ని బాగా ప్రచారం చేస్తున్నారు వారందరినీ అభినందిస్తూ లక్ష అనే లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం ఇప్పుడు పైన చెప్పిన విషయాన్ని ఒక పాట ద్వారా చెప్పితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కొన్ని రోజుల క్రితం నాకు వచ్చిందండి వెంటనే మనకు అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ అంటే ఏఐ సహాయంతో ఒక పాట రాయించి దానికి సంగీతం గాత్రం కూడా మొబైల్ యాప్ ద్వారా జోడించి పాట సిద్ధం చేయడం జరిగిందండి పాట రూపంలో ఇక్కడి తెలుగు వారందరికీ ఈ సందేశం చేరవేసే ఉద్దేశం మాత్రమే ఇది ఆ పాట విని మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాను

0: అదండి మన ఆస్ట్రేలియా జనగణన అంటే సెన్సస్ గురించి
1: మీకు మంచి అభినందనలు అండి ఎందుకంటే చక్కటి లీడ్ తీసుకున్నారు జనాభా గణన అందులో తెలుగువారి మంద బలమే కాదు మన వాళ్ళ మది కూడా బలంగానే ఉందని చెప్తున్నారు మీ లెక్క ప్రకారం
0: అవును అదే రెండు రోజుల కిందట నాకు ఐడియా వచ్చింది వై కాంట్ వీ డూ ఇట్ ఇన్ లైక్ యూనో ఒక పాట ద్వారా అనేసి సో చాలామందికి ఈ పాటకి అంటే గత వారం 10 రోజులకు ముందే ఈ సెన్సస్ మోస్ట్ అది పోస్ట్లో వచ్చింటుంది నేను చేసేసానండి కంప్లీట్ చేశాను చాలామంది చేసే ఉంటారు ఇంకా ఎవరన్నా చేయని వాళ్ళు తెలుగు అని రాయడం మాత్రం మర్చిపోవద్దు
1: ఎందుకంటే ఈ మన భాష మృత భాష కాకూడదు
0: అంటే గతంలో కొంతమంది మిస్ అయినా కానీ ఈ సంవత్సరం 2026లో మొత్తం ఆస్ట్రేలియాలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక స్పష్టమైన నంబర్ బయటకు వచ్చేటట్లుగా మనము అందరి ప్రయత్నం
1: చేద్దాం
0: దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5 మీరు 98.5 MHz తరంగాలపై తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు ఇప్పుడు ఈ వారం ప్రశ్న సమాధానం అడిగిన ప్రశ్న దాని వివరాలు శ్రీనివాస్ గారు
1: అడిగిన ప్రశ్న ఏంటంటే సనాతన ధర్మానికి ప్రాచుర్యంలో ఉన్న మిగతా మతాలకి మతాలనే అంటాం ఎందుకంటే మతి నుంచి పుట్టినాయి సనాతన ధర్మం మతి నుంచి పుట్టింది కాదండి ఇది మనకి ఇది ఇప్పుడున్నదని చరిత్రకి ఎప్పుడు మొదలైందో తెలీదు ఆది అంతం లేనిది సనాతనం అంటే ఆది అంతం లేనిది ఎప్పటి నుంచో ఉంది దీనికి ఒక పుస్తకం కాదు ఆధారం జనరల్గా భగవద్గీత అంటుంటారు కాదు భగవద్గీత పురాణాలు కాదు వేదాలు మనకి సనాతన ధర్మానికి ఆధారం భగవద్గీత వాటి సారాంశం మాత్రమే అలాగా మన సనాతన ధర్మానికి మిగతా మతాలకి ఉన్న తేడా ఏంటంటే ఇది ఒక పుస్తకం మీద కానీ ఒక ప్రవక్త మీద కానీ ఒక బోధకుడి మీద కానీ ఆధారపడ్డది కాదు మనలో దైవాలం భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎంతో ఎన్నో రకాల దేవతలు దేవులు దేవుళ్ళు ఉన్నారని అంటాం కానీ వాళ్ళన్నిటికీ మూల పదార్థం ఒకటే మూల పదార్థాన్ని మనకు ఉన్నటువంటి అభిలాష ప్రకారం మనకు నచ్చినటువంటి ప్రకృతి ప్రకారం మనకు ఉన్నటువంటి గుణాల ప్రకారం ఒక ఇష్ట దైవాన్ని మనం ఎన్నుకుంటాం అంతేగాని ఆ గుణమే మనకి పరబ్రహ్మ అంటాం పూర్ణ పరబ్రహ్మ అంటాం అలాగా ఇది కొన్ని ముఖ్యమైనవి అందరూ చక్కటి సమాధానాలు చెప్పారు మత్స్యన్ గారు మీరు సమాధానాలు చెప్పిన
0: శ్రోతల వివరాలండి రంగారావు పేయటి గారు ఫ్రమ్ జోర్డన్ స్ప్రింగ్స్ నుంచి ఏం చెప్తున్నారంటే పంచభూతాలలో పరమాత్మను దర్శించి అర్చనలు సలిపేది ఒక సనాతన ధర్మంలోనే అని రంగారావు పేయటి గారు ఫ్రమ్ జోర్డన్ స్ప్రింగ్స్ నుంచి చెప్పారండి తర్వాత అమల ఆవుల గారు ఫ్రమ్ మెలోన్బా నుంచి సనాతన ధర్మం ఒక మతం మాత్రమే కాదు జీవన విధానం ఇది ప్రతి జీవిలో దైవాన్ని చూసి సత్యం ధర్మం ప్రేమ కరుణతో జీవించమని బోధిస్తుంది అందరినీ గౌరవించడం అన్ని మార్గాలను ఆదరించడం దీని ప్రత్యేకత అని చెప్తున్నారు
1: చాలా చక్కగా చెప్పారండి
0: తర్వాత సునీల్ తీర్థం గారు ఫ్రమ్ ఎప్పింగ్ నుంచి ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మ ఈజ్ ఎటర్నల్ ట్రూత్ ఎ నేచురల్ ఆర్డర్ అండ్ రైటియస్ పాత్ వేర్యాజ్ అదర్ రిలీజియన్స్ ఆర్ బిలీఫ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద సర్టన్ ఐడియాలజీ అండ్ రిజిడ్ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నారు
1: చాలా చక్కగా చెప్పారు
0: తర్వాత రాజేష్ సయ్యప్ రెడ్డి ఫ్రమ్ వెస్ట్ మీడ్ నుంచి ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మం ఇందులో సనాతనం అంటే శాశ్వతం నిత్యం సత్యం ఈ సత్ పదార్థాన్ని తెలుసుకోవడమే ఆవిష్కరించుకోవడమే మానవుని ధర్మం దీనినే స్వధర్మం అని కూడా అంటారు విజ్ఞులు అని చెప్పారు చక్కగా చెప్పారండి రాజేష్ గారు
1: అదే భిన్నత్వంలో ఏకత్వం అన్నాం కదా అందరి సమాధానాలు వేరేగా ఉన్న మన ధర్మంతో ఒకటే చాలా చక్కగా ఉంది అవును
0: అదే ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన తెలుసు రకరకాల విశ్వాసాలు మతాలు ఆవిర్భవించే మతి మంచిదైతే మతి మంచిదైన మతమేమి చెడ్డది ఈ మతిని మట్టి కరిపించి ఆత్మలో లీనం అవ్వడమే సనాతన ధర్మం అంటున్నారు
1: చాలా చక్కగా చెప్పారు అందరి ఆన్సర్లు చాలా చక్కగా
0: తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సారథి మోటమర్రి గారు ఫ్రమ్ రైడ్ నుంచి ఏం చెప్తున్నారంటే ఇన్హరెంట్ అప్రిసియేషన్ ఆఫ్ డైవర్సిటీ అండ్ దెర్ ఈజ్ నో సింగిల్ రిలీజియస్ హెడ్ లైక్ పోప్ ఎట్సెట్రా అని చెప్తున్నారు చక్కగా చెప్పారండి
1: అందరి ఆన్సర్లు చాలా చక్కగా ఉన్నాయండి వాళ్ళకి ఉన్న అవగాహన చాలా బాగుంది
0: సో ఈ వారం ప్రశ్నకు సమాధానాలు ఇచ్చిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో ఇవాళ లాటరీ ద్వారా ఎన్నికైన విజేత రాజేష్ సయ్యప్ రెడ్డి గారు ఫ్రమ్ వెస్ట్ మీడ్ రాజేష్ గారు మీకు అభినందనలు అండి త్వరలో మీరు వెంట్వర్త్ విల్లోని స్వాగత్ బిర్యానీ వారి $25 ఫుడ్ అంటే టేక్అవే గిఫ్ట్ వచ్చరు బహుమతిగా మీకు పంపబడుతుంది మరొకసారి అందరికీ ధన్యవాదాలు
1: అందరికీ ధన్యవాదాలు విన్నర్స్కి అభినందనలండి రాజేష్ గారు అది మీరు తీసుకున్న లీడ్ నిజంగా ఇవాళ చాలా చాలా బాగుందండి జనగణ గురించి మీరు కల్పించిన ఆ పాట గాని ఆ మాట గాని నిజంగా చాలా బాగుంది
0: ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు అంటే మనం చేసే కృషి మనం చేస్తాం ఎంతో మంది పెద్దలు గత ఐ థింక్ 6 మంత్స్ నుంచి బాగా చాలా కృషి చేస్తున్నారు వాళ్ళందరి కృషి కూడా ఈ కృషితో మనం ఆ లక్ష్య సాధన నెరవేరుతుందని ఆశిద్దాం
1: అదే నేను చెప్పేది ఏంటంటే తెలుగు మన మందే కాదు మన మది కూడా బలంగా ఉందని చెప్పి నిరూపించుకోండి తెలుగు వాళ్ళందరూ తెలుగు మీ మాతృభాషను ఘోషించండి ఎక్కడ జనాభా గణనలో చాలా బాగా మంచి లీడ్ తీసుకున్నారు నిజంగా

0: వచ్చే వారం కార్యక్రమం గురించి వచ్చే వారం ఒక మంచి కార్యక్రమంతో మళ్ళా మీ ముందు ఉంటారు వచ్చే వారం సమర్పించే వాళ్ళు రాజేష్ సయ్యప్రెడ్డి గారు పుష్ప కాకాని గారు వీళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే రామాయణ శ్రీరామాయణంలోని సూక్ష్మ రహస్యాలు అని చెప్పి ఇంతకుముందు ఇచ్చారు మరి అదే టాపిక్ కంటిన్యూ చేస్తారా వాళ్ళు అని అనుకుంటున్నాను బట్ ఏదైతే నెక్స్ట్ వీక్ రాజేష్ సయ్యప్రెడ్డి గారు పుష్ప కాకాని గారు నెక్స్ట్ వీక్ బ్రాడ్కాస్టర్స్ మంచి కార్యక్రమం ఇచ్చారు మధు బైరెడ్డి గారికి మసూదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మళ్ళా ఇంకొకసారి ఆవిష్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ
1: శ్రీనివాస్ వద్దిపర్తి గారు మీరు కూడా అంటే మీ ఈ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో కంచి పరమాచార్య వైభవం గురించి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశారు ఆ సిరీస్లో కూడా ఇవాళ కూడా చక్కటి స్టోరీస్ చిన్న చిన్న స్టోరీస్తో మంచి కార్యక్రమం ఇచ్చారండి అదేవిధంగా మీ గొంతుతో పాడిన పద్యాలు వినిపించడం ఈనాటి ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత
0: ధన్యవాదాలు
1: మీకు అభినందనలండి
0: సో థ్యాంక్ యూ వెరీ మచ్
1: మరొకసారి మర్చిపోకుండా ఈ ఈ వారంలో అంటే ఆస్ట్రేలియా సెన్సస్లో జనగణన ఆగస్టు 11 అండి చివరి రోజు ఆ రోజు తప్పకుండా తెలుగు భాషను నమోదు చేసి మన ఎంతమంది తెలుగు వారు ఉన్నారో మరి ఈ నిరూపిద్దాం సో తప్పకుండా ఈ లక్ష్య అనే లక్ష్యాన్ని మనం చేరుతామని చెప్పేసి నాకైతే మాత్రం బాగా నమ్మకం ఉంది
0: అవును
1: సో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతను తీసుకొని తెలుగు అని నమోదు చేయాలి
0: తెలుగు మృత భాష కాకుండా బతకుండాలంటే తప్పకుండా ఇలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయాలండి
1: ఓకే ఇంతటితో ఈనాటి తెలుగు అని కార్యక్రమం సమాప్తం నమస్కారం
0: నమస్కారం అండి